ఈ జంతు విషయంలో కదా చెప్పాను సార్, సంపూర్ణ శ్రోత కాదు ఒక పుట్టిన పాటమే మండే హీరోయిన్ ఎగ్జాంపుల్ కార్యక్రమం ఇస్తుంది రైతు నాకు ఎంతగా కార్యక్రమం సంగతి గంపి గులేని కార్యక్రమం ఇస్తుంది రేపు స్పీకర్.